తృతీయ బ్రహ్మ విష్ణు మహేష దేవి దేవి ఉపాయ వేస జ్యోతి జాతి గణతన ఆవే జిన సాజీ సో కీమత పావే కీమత పాయ రహయా పరపూర కిస నేడే కిస ఆఖా దూర చౌథ ఉపాయ చారే వేదా ఖాణీ చారే బాణీ పేదా అష్ట దిశా ఖడ్ తీన ఉపాయ